రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం.